అమిర్ శంఖా సాల్ చికిరచన దేదర్ కడుకు తగడదా దేదర్ కడుకు తగడదా దేదర్ కడుకు తగడుకు తగడుకుడా అందా దా ప్రది ప్రదేతిట ఘేతిట కత్తెట దట ధర్మక దేకిట ఘేంద్ర అందా దేదర్ కడుకు తగడ కడుకు తగడ అకుడా అందా అకుడా అందా అందా అకుడా అందా దేదర్ కడుకు తగడ కడుకు తగడ అకుడా అందా అకుడా అందా అకుడా అందా దేదర్ కడుకు తగడ

0: ఇప్పుడు వినండి సేవే శ్రీకాంతం మోహన కళ్యాణి రాగం ఆదితాళం గానం కుమారి శ్రీరంగం గోపాలరత్నం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మోహన కళ్యాణి. సేవే శ్రీకాంతం సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ రచనలు విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం వింటారు. వాది సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారసాక్ష పరిపాలయ, పంతువరాళి రాగంలో స్వాతి తిరునాళ్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You will now listen to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkata Ramana Murthy. He is accompanied on violin by Shri Neethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. Listen to Sarasaksha Paripalaya, a composition of Swati Tirunal in Rag Pantuvarali, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరగా వినండి దశరథ నందన అసావేరి రాగంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ఆదితాళం.
1: శ్రీ ముసునూరి వెంకట రమణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ దివ్యనామ సంకీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ అసావేరి దశరథ నందన సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికూర్తి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkatramana Murthy. He was accompanied on violin by Shri Nethi Srirama Sharma and on mridangam by Shri Pulletikurthi Ramarao. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, supported on violin by Sri K V Krishna, on mridangam by Sri B V S Prasad, and on ghatam by Sri S Hanumanth Rao.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారి గాత్ర యుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ కేవి కృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్, ఘటం శ్రీ ఎస్ హనుమంతరావు.
1: ఫర్ యుల్ బి లిస్నింగ్ టు ముత్తుస్వామి దీక్షితుల కంపోజిషన్ పరమేశ్వర ఇంద్రాగ్నాట సెట్ టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం

0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారి గాత్ర యుగళం వింటున్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజస్వామి కంపోజిషన్ నీ వల్ల గుణదోషమేమి ఎన్ర కాపి సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో తర్వాత నీవ గుణదోషమేమి కాపీరాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music in today's Carnatic classical music program. You have enjoyed vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, supported on violin by Sri K.V. Krishna, on Mrudangam by Sri B.V.S. Prasad and on Ghatam by Sri S. Hanumanth Rao. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: రాగం నిరంతర భారతీయ సీతస్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి

0: శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి సరస సామదాన భేద దండ చతుర, కాపీనారాయణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ సి చిట్టిబాబు. హీ ఈజ్ అకంపనీడ్ బై శ్రీ కె వీరభద్రరావు ఆన్ మృదంగం అండ్ బై శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం. శ్రీ చిట్టిబాబు బిగిన్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి సరస సామదాన భేద దండ చతుర ఇన్ రాగ్ కాపీనారాయణి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి మనవి చేయకొనవే వీణాధరి రాగం రూపకతాళం స్వీయ రచన.
1: యూ విల్ నౌ లిసన్ టు అ సెల్ఫ్ కంపోజిషన్ బై శ్రీ చిట్టిబాబు. మనవి చేయకొనవే వీణాధరి, ఇన్ రాగ్ వీణాధరి, సెట్టు రూపక్తాల్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో చివరిగా వినండి శుభపంతు వరాళి రాగంలో రాగం తానం పల్లవి ఆదితాళం.
1: You are listening to Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical veena concert by Shri C Chittibabu. He is accompanied on mridangam by Shri K Veerabhadra Rao and on ghatam by Shri Nemani Somayajulu. Shri Chittibabu concludes his concert with a Ragam Thanam Pallavi in Rag Shubhapantavarali set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సి చిట్టిబాబు వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె వీరభద్రరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ సి చిట్టిబాబు. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కె వీరభద్రరావు ఆన్ మృదంగం అండ్ బై శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం. This program was contributed by
0: Akashavani Hyderabad
1: for Ragam 24/7 DTH anytime Indian music.